0: గారే గారే
1: గరబడదు
0: గారే గారే
1: సూర బదల
0: గారే గారే
1: అమ్మకు బట్ట
0: గారే గారే
1: సూరకి తరది సూర్ ఎన్నాయా అదో